ఆకాశవాణి ఢిల్లీగా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో 1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాత్ హూ మే జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్. निशिगंधा में जो पहला गीत आप सुनने जा रहे हैं, आवाज है मुकेश की और सुमन कल्याणपुर की. फिल्म का नाम है मेरी सूरत तेरी आंखें.